0: శ్రీ మధుసూదనాశ్రమ శిష్యాచ్యుత విరచితం శ్రీమద్ హనుమదష్టకం సంపూర్ణం.
1: శ్రోతేహో, మంగళ ప్రభాత్ కార్యక్రమాత్ యానంతర్ పారంపరిక భూపాళీ, సంగీత్ వసంత దేశాయి యాంచ, ముఖ్య స్వర ఆహే లతా మంగేష్కర్ ఆణి పండితరావ్ నగరకర్ యాంచా.